నిలువనాలు కల్లనాయ్ హృదాసమీ అరచమీ యోమగుజోయి యోమనిదాయి అర్బాబి ఖైరి అర్బాబి దైరి.